0: వాశం భజేహం నిరాకారి మోకారి కులం తురియం విరాజాన్ గోతి సమీశం గిరీశం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసార పారం సారాద్రి శంకాశ గౌరవం మనోహృత కోటి ప్రభాశ్రీ స్వర్మోలి కరుణ దశ భార చలత్కుండలం రోజునే పరిశారం ప్రసన్నానం మృగాదీశ చర్మాంతరం మూలమాన్ ప్రియ శంకరం సర్వనాశం ప్రచండం ప్రచండం కలకం పురుషం అఖండం మహాభూతి ప్రకాశం ప్రేషు
1: बेस कैंप में रिकॉर्ड की हुई आरती का आप आनंद ले रहे थे। श्रोताओं, इसके साथ ही हमारी आज की सभा समाप्त होती है। आपको बता दें, श्री अमरनाथ जी यात्रा के इस विशेष प्रसारण में हमारे साथ बालतल में हमारे साथी इंजीनियर्स थे समीर अहमद भट्ट और इंद्रपाल सिंह। मैं आपकी साथी उद्घोषक शाहिना ऋषि और मेरे साथ उद्घोषक साइका सलीम।
2: और श्रोताओं, इस विशेष प्रसारण के प्रस्तुतकर्ता श्री वसीम फारुकवानी, श्री सुरेश चंद मीना और श्री गुलाम रसूल आखून।